గతం పాపం గతం దుఃఖం గతం దారిద్ర్యమే వచ ఆగతాం తవ దర్శన. సభీ భక్తజన భోలే బాబా కే చరణో మే అప్నే శీష్ కో జుగాయేంగే. విప్రజన ఆప్కో ఆశీర్వాద్ దేంగే.

నవరాత్ర నవ దుర్గాని ఉపాసనాను ఆశే పాచమో దివస్ ఎనా అధిష్టాత్రి దుర్గాదేవి స్కందమాత కహెవాય છે. స్కందమాతાનું આ ધ્યાન છે.